0: 95.2 MHz మీద RM3
1: 94.6, 98.2 MHz మీద లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈస్ వన్ అండ్ ఓన్లీ తొలి రాగాలు. తొలి రాగాలు.
2: Kind of music all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: ప్రియమైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. మన RN3 రేడియో ఛానల్ మీద వందనాలు, స్వాగతం. స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మన 94.6, 98.2 MHz మీద విశేషమైన మీరు వేచి ఉన్న కార్యక్రమం ఈ సమయాన మొదలవుతున్నది. సో సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ద గుడ్ మ్యూజిక్. ఇదే కార్యక్రమం గంటసేపు ప్రసారం సరిగ్గా 9కి పూర్తి అవుతుంది. అండ్ అనుకుంటున్నాను ఈరోజు కూడా ప్రతిరోజులానే ఎన్నుకున్న విశేషమైన పాటలు మీరు విని బాగా మీరు మెచ్చుకుంటారు. హియర్ వి గో. మన ఈనాటి కార్యక్రమం యొక్క తొలి పాట డెడికేటెడ్ టు ఆల్ అవర్ స్వీటెస్ట్ లిసనర్స్ అవుట్ దేర్.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన ఈనాటి కార్యక్రమంలో ఈ యొక్క మన పాటల పట్టిక గురించి ఏమి ఏవేమి అని మనం ఎన్నుకున్నాం మీకోసం. అంటే ప్రేమతో కూడిన పాటలు, స్నేహం మీద ఆధారపడి విశేషమైన సంగీతం, ఇంకా మనం ప్రేమ గురించి మాట్లాడితే మనస్సు మురిసిపోతుంది, అలా మనం స్నేహం గురించి ఆలోచిస్తే హృదయం హాయిగా మారిపోతుంది. పాట అంటే పాటలు కొన్నివి మనోహరమైనవి, కొన్నివి కొత్తవి, ఇంకా కొన్నివి పాతవి. వాటిని వినిపిస్తే కూడా కొన్నిసార్లు మాకు జ్ఞాపకాలు అంటే పరవశింప

చేస్తాయి కదూ. అలాంటి అందమైన అనుభూతులతోనే మనం ముందుకు ఇచ్చేసి ఉన్నాం మన ఈనాటి విశేషమైన తెలుగు కార్యక్రమంలో. అంటే అన్నుకుంటున్నాను, మీ మనస్సుకు నచ్చిన మధురమైన గీతాలను విని బాగా మీరు మెచ్చుకుంటారు. స్వీటెస్ట్ లిసనింగ్ టు ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్ మార్నింగ్ అగైన్.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రేమ అనేది కేవలం ఇద్దరి మనస్సుల మధ్య ఉండే బంధం సంబంధాల మాత్రమే కాదు, అది ఒక నమ్మకం, అది అర్థం చేసుకోవడం, అది ఎడుటి వారి సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవడం. నిజమే కదూ? ఇది ప్రేమ యొక్క విశేషమైన యొక్క వివరణ చెప్పవచ్చు. ఎందుకంటే జీవితంలో మనకు దొరికే నిజమైన ప్రేమ మనల్ని మరింత మంచి మనిషిగా మారుతుంది. ఈ సందర్భంలో ఇంకొకటి చక్కనైన ప్రేమ గీతాన్ని వినేద్దామా?

So, ladies and gentlemen, just to remind you, it's all happening here on RM3 Radio Channel Mitra with your friend, with your host, Rajendra. E shubha udayapu samayana mana inati karyakramam miru vintunnaru aneka aneka krutagyatalu anukuntunnanu akkada mee gramam mee prantham lonunna vatavaranam kalam chala bagane undi oka chinna mata cheppalante bayata vatavaram ela unna mana manassulo sangeetam unte prati roju andangane untundi nijame kadu కొన్నిసార్లు అంటే వర్షం మనల్ని జ్ఞాపకాలు ప్రపంచానికి తీసుకెళ్తుంది. చల్లని గాలి వీచే సాయంత్రంలో పాత పాటలు వినడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. అదే వాటిని ఆ జ్ఞాపకాలతోనే ఆ అనుభూతితులనే మన నాటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం.

So, ladies and gentlemen, Manenati Prasaram Vintuna Mikandariki Vandanalu Swagatham and Iruzu Chinamatamana Sneham Anna Visheshamaina Sishika Mida Ante Chalamandi Untaru Ante Mana Jivitamlo Untaru Snehitulu Ante Maname Yenchu Kune Bandhamidi Mana Vijayalalo Chepatlu Kotte Wala Kante Mana Kashtalalo భుజం తట్టే వాళ్ళ యొక్క నిజమైన స్నేహితులు. ఒక మంచి స్నేహితుడు జీవితంలో ఒక గొప్ప వరంగా ఉంటుంది. ఆ స్నేహానికి అంకితమైన పాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఈరోజు లెట్స్ డెడికేట్ ద నెక్స్ట్ సాంగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ టు ఆల్ అవర్ గుడ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎవరెవరు కార్యక్రమం వింటున్నారు వాళ్ళ కోసం ఈ పాట మనం డెడికేట్ చేస్తున్నాం.

సరే లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీకు చెప్పినట్టుగా మన నాటి కార్యక్రమం యొక్క ప్రారంభంలోనే ఈరోజు ప్రేమ మీద ఆధారపడి, స్నేహం మీద ఆధారపడి, ఇంకా పాత పాఠాల మీద ఆధారపడి విశేషమైన మిశ్రమంగా తయారు చేసిన విశేషమైన కార్యక్రమం. పాత పాఠాలకు ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. అంటే కాలం మారినా, అంటే విశేషమైన ఆ ఇంపైన స్వరాలు మాటలు, అంటే టెక్నాలజీ కూడా మారిన ఆ పాటల అందం మాత్రం ఎప్పటికీ మారదు. ఇదే మన తెలుగు యొక్క ఓల్డీస్ సినీ సంగీతానికి ఒక విశేషమైన, ఒక మనం చెప్పవచ్చు ఒక స్వర్ణ యుగాన్ని గుర్తు చేసే యొక్క అవకాశంగా మన ఈనాటి కార్యక్రమంలో మనం ఎన్నుకున్నాం కూడా పాత సినిమాల నుంచి విశేషమైన పాటలు.

0: శ్రోతలారా, మన ఈనాటి కార్యక్రమం మనం కొనసాగిస్తూ అనుకుంటున్నాను. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రయాణంలోనున్న వాళ్ళందరికీ మనం ఒక సేఫ్ అండ్ నైస్ డ్రైవ్ అహెడ్ మనం కోరుకుంటూ, ఎవరెవరు హాయిగా ఈ కాఫీ టీ బ్రేక్ సమయాన ఉదయపు వేళ హాయిగా ఇంట్లో కూర్చుని మీ రేడియో సెట్ పక్కన ట్యూన్ చేసి ఉన్నారు, మీ రేడియో అంటే RM3 ఛానల్ మీద మన తొలి రాగాలు కార్యక్రమం వింటున్నారు, అనేక ధన్యవాదాలు. ఇట్స్ యువర్ ఫ్రెండ్ హియర్ రాజేంద్ర. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, స్టే ట్యూన్. ఇంకా ఉన్నాయి కొన్ని చక్కనైనవి పాటలు మీకోసం, ఎన్నుకున్నవి మనోహరమైన సంగీతం.
1: ఓ నో

శోదలరామా నైనాటి కార్యక్రమంలో కొనసాగిస్తూ చిన్ని జీవితపు పాఠం చెప్పే ఒక సదవకాశం కూడా నాకు కలిగింది. అసలు జీవితంలో ప్రతి ఒక్కరిని గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని సంబంధాలను కాపాడుకోవడమే నిజమైన విజయం. మన మాటలు మధురంగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అందంగానే మారుతుంది.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, గడియారపు ముళ్ళు మాకు సూచిస్తున్నట్టుగా ఒక 4-5 నిమిషాల్లో దాట్ విల్ బి టైమ్ టు సైన్ ఆఫ్. అంతేమని నాటి కార్యక్రమం పూర్తి అవుతుంది. అంటే ఈ కార్యక్రమాన్ని చక్కగానే మీరు ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. శ్రద్ధపూర్వకంగా విన్నందుకు కృతజ్ఞతలు. అంటే మళ్ళీ దైవానుగ్రహాలు ఉంటే మనం ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో మనం మధురమైన గీతాలతో కూడిన ప్రసారంలో కలుద్దాం మరి. అంటే అంతవరకు నవ్వుతూనే ఉండండి, ఆరోగ్యంగానే ఉండండి, సంగీతాన్ని ప్రేమిస్తూనే ఉండండి. టేక్ కేర్, హ్యావ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ థర్స్డే. బాయ్, శుభదినం, నమస్కారం.